0: బజారి వేళ్వి.
1: రేణుక
2: స్వామి
1: దూర నిల్లు. ఈ నన్న పవిత్రవంత ఆశ్రమవును అశుద్ధగొలిసిబేడ. నిన్న నెలలు ననకు సోకబారదు. నన్న కాలు ముట్టుదక్కి నిన యోగ్యత ఇల్ల. ఈ ఆశ్రమ దేవియాగి మెరైతా ఇద్దంతహ నేను, నన్న హృదయ రాణియాగి మెరైతా ఇద్దంతహ నేను ఈ హొత్తు ఏనాగిద్ది అన్నోదర కల్పనే ఆదరం ఇదేనే నినగి. నీనిగాగి హోదయ, నన్ను నిత్య విధిగాగి శుద్ధోదకవన్ను తందయ. ಎಲ್ಲಿದೆ ಜಲ? ಹೋದವಳು ಬರಿಗೈಯಲ್ಲಿ ಹಿಂದೆ ಬಂದಿದ್ದಿ. ಹಿಂದೆ ಯಾವತ್ತೂ ನೀನು ಹೀಗೆ ಬಂದವಳಲ್ಲ. ಈ ಹೊತ್ತು ಈ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನೀನು ತರದೆ ನೀನು ಬರಬೇಕಾಗಿದ್ರೆ ಹೋದಲ್ಲಿ ಏನ್ ನಡೆಯಿತು ಅನ್ನುವುದು ನನ್ನ ಪ್ರಶ್ನೆ. ಯಾರನ್ನು ಕಣ್ಣು ಮೋಹಿಸಿದೆ ವಿಕಾರಿ? ಯಾರನ್ನು ಕಣ್ಣು ಮೋಹಿಸಿದೆ ಹೇಳು. ನೀರು ತರುವುದಕ್ಕೆ ಹೋದವಳು ಕೆಟ್ಟು ಬಂದೆಯಾ? ಪತನ ಹೊಂದಿ ಬಂದೆಯಾ? ಸ್ತ್ರೀಯ ಪಾವಿತ್ರ್ಯ ಏನು, ಯೋಗ್ಯತೆ ಏನು ಅನ್ನುವುದನ್ನು ಲೋಕಕ್ಕೆ ಹೇಳಬೇಕಾದಂತಹ ಜಮದಗ್ನಿಯ ಪತ್ರಿ ನಿನಗೂ ಈ ದುರ್ಗತಿಯೇ.
2: ಸ್ವಾಮಿ ಕ್ಷಮ.

0: ఏ అమ్మా, ఏ అమ్మా,
1: ధర్మన్నా, ఏ ఏం తింటావు?
0: బెల్లడవే. ఏ అమ్మా, ఈ వర్ష మంది మళ్ళీ బెళి బర్లిల్ల, అదు ఇదు ఏనేనో అంతిద్రలి బే.
1: అవునప్పా.
0: ఏ అమ్మా, ఈ వర్ష నమ్మ హొల నూరు చీల ఆత్మ నూరు చీల. ఏ శాత్ నోడప్ప అంటాడు. ఏ అమ్మా, ఇదెల్లా నమ్మవాళ్ళది అదృష్ట.
1: అదే నమ్మని అదృష్ట. నేను
0: అప్పుడు అంతిద్దవ్వా.
1: ఏమంతిద్రు?
0: అవులు నమ్మవాళ్ళు ఇదే వర్ష.